హలో కంట్రోల్ రూమ్, దిస్ ఈజ్ అనౌన్స్ మైక్ ప్లేబ్యాక్ స్టూడియో. దిస్ ఈజ్ స్పేర్ మైక్. నౌ ద టైమ్ 5 అవర్స్ 16 మినిట్స్ 44 45 46. థ్యాంక్ యూ.